0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH. Anytime Indian music.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ గురువెల్లి అప్పన్న బృందం వారి నాదస్వరం వింటారు.
1: Listen to a Karnataka classical Nadaswaram recital by Shri Guruvilli Appanna and Party.
0: Karyakramamlo munduga vinandi Gajanana Yutam Ragam Chakravakam Adi Talam Muthu Swami Dikshitar Kriti.
1: Shri Guruvilli Appanna begins his Nadaswaram recital with a composition in rag Chakravakam Gajanana Yutam, set to Adi Tal, composed by Muthu Swami Dikshitar.

0: ఇప్పుడు వినండి శ్రీరంజని రాగంలో త్యాగరాజస్వామి కృతి సొగసుగా మృదంగ తాళము రూపక తాళం.
1: లిసన్ టు సొగసుగా మృదంగ తాళము, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ శ్రీరంజని, సెట్ టు రూపక తాళ్.

0: ఇప్పుడు వినండి ఆనందామృత కర్షిణి ముత్తుస్వామి దీక్షితర్ కృతి అమృత వర్షిణి రాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ అమృత వర్షిణి ఆనందామృత కర్షిణి, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి కొలువ మరే గదా తోడి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: శ్రీ గురువెల్లి అప్పన్న కంక్లోడ్స్ హిస్ నాదస్వరం రిసైటల్ విత్ ద కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజా ఇన్ రాగ్ తోడి. కొలువ మరే గదా, సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ గురువెల్లి అప్పన్న బృందం వారి నాదస్వరం విన్నారు.
1: యు వర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ నాదస్వరం రిసైటల్ బై శ్రీ గురువెల్లి అప్పన్న అండ్ పార్టీ.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be enjoying clarinet recital by Sri P. Subramanyeswar Rao, supported on violin by Srimati B. V. Durga Bhavani and on Mridangam by Sri K. Sadguru Charan.
2: Ragam Nirantara Bhartiya Sangeeta Sravanti. Inati Karnataka Sangeeta Karyakramamlo Sri P. Subramanyeswar Rao Gari క్లారినెట్ కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీకే సద్గురు చరణ్.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు త్యాగరాజ కృతి మనవి ఆలకింపరాదటే ఇన్ రాగ్ నళిన కాంతి సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా మనవి ఆలకింపరాదటే నళిన కాంతి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి వింటారు.

0: మొదటే ఇంద్రగ్నళిన కాంతి సెట్టు ఆదితాళ్.
1: మీరింతవరకు మనవియాలకింపరాదటే నళిన కాంతి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి విన్నారు.
0: నౌ యు విల్ బి ఎంజాయింగ్ అనదర్ త్యాగరాజ కృతి శ్యామ సుందరాంగుని ఇంద్రగ్ధన్యాసి సెట్టు రూపకతాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు శ్యామ సుందరాంగుని ధన్యాసి రాగం రూపకతాళం త్యాగరాజ స్వామి కీర్తన వింటారు.

0: Until now, you have enjoyed a Thyagaraja Kirtana, Sripate, in Rag Nagaswaravali, set to Rupak Thal.
1: Mirintavaraku, Sripate Nipada, Nagaswaravali Ragam, Rupak Thalam, Thyagaraja Swami Kruti Vinaru.
0: Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music program, you are enjoying clarinet recital by Sri P. Subramanyeswar Rao, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Rudangam by శ్రీ కే సద్గురు చరణ్.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ పి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి క్లారినెట్ కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీ కే సద్గురు చరణ్.
0: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్, శ్రీ పి సుబ్రహ్మణ్యేశ్వరరావు నౌ ప్రెజెంట్స్ మారు బల్క కున్నావేమిరా, ఎ త్యాగరాజ కృతి, ఇన్ రాగ్ శ్రీరంజని, సెట్ టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో చివరిగా మారు బల్క కున్నావేమిరా, శ్రీరంజని రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కీర్తన వింటారు.

0: You have enjoyed a Tyagaraja Kruti, Marubalka Kunnave Mira, Inrag Sriranjani, Situ, Adithal.
1: Medintavarku, Marubalka Kunnave Mira, Sriranjani Ragam, Adithalam, Tyagaraja Swami Kirtana Vinaru.
0: Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you have enjoyed clarinet recital by Sri P. Subramanyaswar Rao, supported on violin by Srimati B. V. Durga Bhavani and on Rudangam by Sri K. Sadguru Charan. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: Mirintavariku, Sri P. Subramanyaswar Rao Gari, clarinet kacheri vinaru, Vadya Sahakaram, వయలిన్ శ్రీమతి బివి దుర్గాభవాని, మృదంగం శ్రీ కె సద్గురు చరణ్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పి పూర్ణచందర్ గాత్ర కచేరి వింటారు. వాతి సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ముందుగా దీక్షితర కృతి సిద్ధి వినాయకం అనిశం షణ్ముఖ ప్రియ రాగం రూపకతాళం.
2: లిసన్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ by Shri P. Purnachandar. Accompanying artists are Shri B. S. Narayanan on violin, Shri V. Kali Prasad Babu on mridangam. Shri P. Purnachandar begins his vocal recital with a kriti of Muthuswami Dikshitar, Siddhi Vinayakam Anisham, in the rag Shanmukha Priya set to Rupak Tal.

0: ఇప్పుడు యదుకుల కాంభోజి రాగంలో చెంగల్వరాయర్ రచన లలితే మాం పాహి రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కృతి ఆఫ్ చెంగల్వరాయర్, లలితే మాం పాహి ఇన్ ద రాగ్ యదుకుల కాంభోజి సెట్ టు రూపక్తాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పి పూర్ణచందర్ గాత్ర కచేరి వింటున్నారు. వాతి సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అటు కారాదని బల్కగా త్యాగరాజస్వామి కృతి మనోరంజని రాగం ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీ పి పూర్ణచందర్. అకంపెనింగ్ ఆర్టిస్ట్ ఆర్ శ్రీ బిఎస్ నారాయణన్ ఆన్ వయలిన్, శ్రీ వి కాళీప్రసాద్ బాబు ఆన్ మృదంగం. కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్ నౌ లిసన్ టు అటు కారాదని బల్కగా, a composition of Thyagaraja Swami in the rag Manoranjani set to Aditala.

0: కార్యక్రమంలో చివరిగా శంకరాభరణ రాగంలో త్యాగరాజస్వామి కృతి మనసు స్వాధీనమైన మిశ్రచాపు తాళం.
1: శ్రీ పి పూర్ణచందర్ కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ మనసు స్వాధీనమైన అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి ఇన్ ద రాగ్ శంకరాభరణం సెట్ టు మిశ్రచాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు పి పూర్ణచందర్ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు వర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీ పి పూర్ణచందర్. అకంపనీయింగ్ ఆర్టిస్ట్ వర్ శ్రీ బిఎస్ నారాయణన్ ఆన్ వయలిన్, శ్రీ వి కాళీప్రసాద్ బాబు ఆన్ మృదంగం. దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆకాశవాణి హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్.